0: ఆ కర్బొట్టి గారు నెక్ గాలిపోయారు.
1: ఆయన ఉరిప్పునగా మళ్ళీ
0: అందంద
1: ఉరిపు దెప్పునగా వెళ్ళాపు
0: వెళ్ళాపు
1: అంచనే నిన్న తిగలేదో చూడు. ఈ జువ ఉండు పండుది అవు మిత్తు తీర్తు పోనా గుత్తాపుడు ఉండా తింటుది పోయిన నిన్న మెయ్యి
0: అంచోళ్ళేనా
1: ఒక అంచినావు
0: అతను సర్వంతు
1: ఏ రాండల పన్నురవారయ్య ఇందు హనుమంతేంద పండ ఒత్తునే రగు హనుమంతేన రామదేవరు పంపాసుదెత్త సదరుడు హనుమంతను తూనగా అయ్య మూజి కుక్కుదయ్యనయ్య బాణదెత్తరకు రెగతపోయే
0: అందప్ప యాను జనివార బాడు పోతున్నాయి బెరణ ఒరటు పోతున్నాయి
1: అందందు
0: అప్పగ ఆర్ల నంబిజేరు నిల్లకని
1: అది ఈ హనుమంత
0: అప్పగ ఆర్ల నంబిజేరు ఆరు నమ్మందే భారీ సంకల్పుడిత్తేరు
1: అందుకే అక్కసద ఎత్తరకు పోనగా యారు రామదేవి
0: ఆరే బండి
1: అణిమాది అష్టసిద్ధిరని తెరినాయ హనుమంతే మనోజవం మారుతేగం వాతాత్మజం వానరయుత ముఖ్యం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం
0: అకేరిదప్పునిత్తే శ్రీరామ దూతం
1: అత ఆయండ శిరస నమామి
0: అత అవు ఈ మన్పోడి ఇత్తుండు మల్లెత్తు
1: ఇత్తే కెలవు సర్తి మల్లకల ఉదరు పండుది
0: మస్తు జనరు
1: అత్త
0: ఏర్ల ఒరి ఊరుడు మల్ల మండె నోపున ఇత్తాడు
1: అందు
0: ఆయన పోడిగా ఊరుగిత్తుండ ఇంబెములు పండ్రండు కాజన ఎన్న సంబంధ తిదప్పెన మగన పలయన మెగ్గన అమ్మేంది
1: సంబంధ
0: అందందు
1: అంటే భగత్తారుడు ఈ ఏరుని పంతడానికి బేలాలుంటాయని మలుతుదివే అంటే ఇంజ మంద సుళ్ళు మంద పండుది మలపడు నిజాడు హనుమంత దేవర్న పుదరు పనందు ఆ వంశుడు పుట్టినాయే ఆ వంజి మంగద ఒరుయిత్తినాయే అంచాదు యాను హనుమంత పండ దక్కుది పోవుది బేతేరెడ్లావు ఆండా యానుండత్త తోడెర్ర శిష్యే ధర్మరాయన మెగ్గి యనార్జునే ఎన్నంచిన అల్ప కళ్ళు కపట
0: అత్తప్ప ఈ కల్తీనెక్ కన్ను జిబుడు ఈ మాత నీళ్ళట కల్తుదా అప్పండే ఇతనేట పాతిరనగ సంగతి ఎంచ అనుగుతుండో
1: ఎంచా
0: ఇత్తయాను కుస్కు దిత్తిన సర్రు నీ పన్నగని తుయిని
1: అందు
0: అడేగి బల్చటు గటదెందత్త
1: అందు
0: బల్చటు గటదని సర్రును తూ దీ పన్నెత్త
1: అప్పండ
0: యాని ఎరుంది గొత్తాయి అప్పండి ఈ యాని ఎరుంది తెరియనుడు
1: ఇంచావు

0: అందయ్య
1: ఓ
0: నడువన ఇత నడూటే ఉంతదుబుడియా
1: దయగా
0: నడునీరుడు ఉంతదు చిత్తన సంగతి అంటే
1: నడుటు యాను తిరి కేండదు ఓడితీ
0: అత్తత్తు ఓడితిన ఉత్తరేను సరియాదే కొర్తే
1: ఓ
0: అంట నిక్కు సంకల్పు వత్తుండు
1: అనిద
0: అనుమంతే అంచో ఇమే సిరింటది పోతే
1: ఆయే ఓలు ఉంది ఓలు
0: అతి పన్పున వంగి ఒరుట్టు ఈ కుక్కును
1: అందు
0: ఉప్పి నీరుడు వాడిని ఎంచో సిరింటుండు
1: అంచని
0: అందు ఒక్క కెల వంగి సొత్తులేనుండు ఐకు మేలుగు పత్తది దొంబుడు నుంగా ఉంది అప్పగ సిరింటావు దెత్తు దియరే అతి ఎంచంది ఎన్య ఆటికి దెత్తు తీతిన ఉప్పాడు అడుగా ఇక దెత్తి తిన కుక్కుంది ఎన్నిదని అంచె అత్తయ్య ఈ తెరియోనడు
1: ఎంచి నేను
0: అవేను పంపాను అపండ ఎన్న ఈ సర్రోను ఎన్న ఈ దేకి ఎన్న ఒరును తూదు ఈ పన్నెట్టుదల అపరాధజ్ అపగ ఈ తూతిన చెత్తన హనుమంతి తూతిన కేందిన ఎంకులన కేందిన చెత్తన హనుమంతి అంచ ఎన్న ఇళ్ళలు పొడుతుగంతునగా భజనే బన్నగా అరికతే బన్నగా సుగిపు సుగిపునగా పంపిరు పవమాన జగద ప్రాణ
1: అందప్ప
0: శ్రవణవే మొదలాద నవవిధ పకుతిగా తవకదిందలి కొడు కవిజన ప్రియ
1: హనుమంతన బగెట్టు ఒజ్జి తింగోలు పడదు
0: తింగోలు పడదు పనులే అప్పండి అంచెత్తిన హనుమంతి ఇంచదాయా కారణండయ్య కారణదాంతి అంచె పోతు
1: హనుమంతి అత్తు మరుపు
0: యాని హనుమంతే
1: అండప్ప
0: పండ ఇంచ ఆయరంజి కారణుండు ఆని పత్తు తరితాయి ఎన్న ఉల్లాల్ దిన్
1: లంకెదరసు
0: లంకెదరసు ఎన్న ఉల్లాల్ దిన్ పండ రామన బడిది అప్పెను పత్తు కొనపునని చెత్తున పొడుతు లంకెకి పోయిదిరియే అప్పగా వాలిని కెరియే సుగ్రీవకి బొడిదిని కొరియే సుగ్రీవ మరియలుడు ఉలయ కొల్లనగా ఆయగరడ్డు నెరియే నిర్దాయి ఒక్కో ఎంకులు పూరా ఆయగు కొరిన పాత్ర దొల్కో పండ యాను దేబెరింది బాకీ దక్కులు పూరా ఎంకుల మాత కపీసేనే ఆ పూర ఒట్టాదు రామదేవి చాకిరిగి బిదడియో
1: ఓ మంగీర్న సేవే భారీ మల్లందుకేంది
0: బేతే ఓళ్ళత్ మూలే
1: ఓహో
0: మూలుంతుదు ఆ బంగారద లంకెగు పోపినంచాన్ అప్పగా అవిను తూదే మాతు జన కుస్కీర్ కుసుకునగ ఇంకొంత నెంపు కమ్మి
1: పంపిణీ ఎల్ప తేలు కోటి కపి నాయకేరి అప్పగా మంగీరే తూపేరు లెక్క
0: అందు ఆతేనా
1: పద్దెనుమా
0: అర్బుద
1: అర్బుద
0: కాలి అర్బుదం తినిపిన అర్బుద వేతే అందవు లెక్క
1: అర్బుదాంతి రకల
0: ఓవుల అర్బుదాంతే
1: మాత్రత్ మంగీరు ముజ్వేరు గోలాంగులేరు బేతే బేతే వర్గోగే
0: పూర వర్గ ఇత్తండి రిక్షరజ సిర్దు సురువాయిన సంతాన దకులు మాత ఇత్త అప్పండి ఎంకులు మూర ఒట్టాదు కడలుగు పాంపు పాడిన చిత్తన కజ్జొగిబిదడియో
1: అందు
0: కడలుగు పాంపు పాడే సాధ్యజ్జి కడలుడు మస్తు కడలు ఉండొత్త
1: అందప్ప
0: అల్లి కడలు సుల్లి కడలు నెత్తేరు కడలు పామాజి కడలు ఉప్పి నీర కడలు చప్పె నీర కడలు పేర కడలు అప్పండ ఉందో అంచెత్తు ఉందో అరువేద బాకిళ్ళు ఇంకులు
1: ఈ కడలు
0: అందు
1: తెనకాయిద
0: అప్పండ తెనకాయిద కడలుడు ఆ మర్గిల్డిప్పు నంచెత్తిన లంకే
1: లంకె ముట్ట
0: అడగ వల్లంకే పంట సంక వాడరే ఓడాదు ఏ తుద్దండు తూడత్త
1: సంక కట్టునే దుంబేవరు హనుమంతే పోతే ఆమె
0: యానే అప్పగ మాతెర్ల బండి అప్పండి అయిత ఉద్ద ఎత్తుండు అప్పగ ఇంకల మంగిరికల దీప అన్నా సరే ఈ చల్లంగా ఒత్తునగైతే విత్తు లాగి ఉండొత్తాం అంచ పుష్క ఒత్తున విత్తు లాగి ఉండు అంచ బాకీ పూర మంగిరికులు పూరా విత్తు లాగివే ఇత్తు లాగివే
1: రామి అయోధ్యకు పొగ్గిన గాతుని
0: అందు సంగతి వేతే అవు కోంగి కట్టున ఒకరు కబి కట్టువేరు అంట ఉందో అంచే అని ఉదారమే
1: అవు
0: కథే వన్న ఉపగతి ఒత్తు కథే వరపుండు అండ కథ ఎత్తే అంచె మూలు లాగినలక బాకీ దక్కులు లాగిడీరు అండ ఇంకొన్ని మద్దప్పయ్యా ಸಾಪ
2: ಇದುವರೆಗೆ ಕರ್ನಾಟಕ ತುಳು ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿಯ ಆಶ್ರಯದಲ್ಲಿ ನಡೆದ ತುಳು ಯಕ್ಷಗಾನ ತಾಳಮದ್ದಳೆ ಪಗರಿದ ಸಂಕ ಇದರ ಎರಡನೇ ಕಂತು ಕೇಳಿದಿರಿ. ಇನ್ನು ಮುಂದಿನ ಕಂತು ನಾಳಿನ ಯಕ್ಷಗಾನದ ಪ್ರಸಾರದಲ್ಲಿ. ಅಲ್ಲಿವರೆಗೂ ಕೇಳ್ತಾನೇರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM. ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.

0: అందయ్యా
1: జవణ
0: ఈ బజి మంగేత్
1: ఒక
0: మంగే మల్పేరలా గుర్తుడు
1: మంగే మల్పేరా
0: అత్త బుకైతే ఎలా మంగే మల్దలే అది
1: అవు మంగే మల్పుండు వండి ఇంచో
0: మంగే మల్పుడి వండ పాతేరునే గొంజి కారకడే కొరపుడు అది అర్థం
1: సాదురు కొరపు
0: నేను
1: ఆహా
0: ఇత దాయ బండ
1: దాయే
0: అయ్యొంజి కేండి
1: ఆ
0: యానొంజి పండే
1: ఆహా
0: ఈ తండ యా ఉదుపుడు కెలవ తక్కలేకి
1: అవు కెలవ చక్కలే ఇప్పుడు కెలవ జన నిన్న అప్పే మేరు గేండ అమ్మే ఈశ్వరే అప్పే పార్వతి అప్ప జగత్తు తప్పిన మగేంది
0: పండిపోయి
1: పండున కొంచెం సదరు
0: బహుశా అంచనే ఆండాంది
1: ఓహా ఉంది అని చెత్త
0: ఈ దేవేరిన పూజ పూ కట్టదు మాలే మలుతుంది కొను పూజారా
1: అందందందంద
0: దేవేరికి అర్పణ మలపడే పూ ఉందత్తావని
1: అందందందంద ఆ మస్తు పుర్పోలేని పూర తోటోడు మస్తు పుర్పోలి అవిన పూర పొయ్యిది కనతుంది
0: అయితే విశేషమైన మల్లిగేద పుర్ప
1: ఆహా
0: ఈ మల్లిగేద పుర్పను
1: భారీ పరిమళం
0: అందంది కట్టుదు
1: మళ్ళీ కమ్మేను
0: కట్టుదు మాలే మలపడా
1: అందంది
0: అయికి భారద బల్లు కూడా అప్పుడు
1: భారద బల్లుడు కట్టుండ మాత్రం అవు దేవేరిన జుట్టు చేరును
0: అత్త పూత పుదరుడు భారద బల్లులా దేవేరిన అడిగి పోపుండుతులా
1: అవి ఇంచాల పనులు భారద బల్లుడు దాత్ర పూ దేవేరి జుట్టుకు పోండు
0: రెండులా సరి
1: అందంది
0: అంచ పండుదు భారద బల్లు పూ ఆయరుండా
1: ఓ
0: అత్త భారద బల్లు నేరాలను అర్పణ మల్పారుండా
1: భారద బల్లుని ఏర్ల అర్పణమని పూజారు
0: అత్త
1: అంటే భారద బల్లు ఇచ్చంది పోయారా పూజ తమిత్
0: అది గొత్తుండు నీకు అంచనే ఆండియా ఎంకిల్ నల్పోజి కట్టుండు
1: ఎంచ
0: తన్న కులొట్టు సంతానుడు ఏరాళ్ళ పోయి బిగినాయి అల్లా పుదర మల్తినా ఇత్తేండా ఆయన పుదరిన మగక్క పుల్లిగ దీపునేది
1: అందంద చలో జన అజ్జర్న పుదర పుల్లిగ దీపు
0: అందప్ప
1: మగక్క దీపు
0: అందంద అంచనే బహుశా మంగేర్న జాతిడు మళ్ళా మంగే ఏరు హనుమంతే
1: హనుమంతే
0: హనుమంతన బగ్గి ఏరే గుర్తించి పనులాగే
1: గుర్తుండు నీకు
0: అందప్ప కాలుడు అంజనాదేవిన ఉడల్లు పుట్టినంచిన హనుమంతే ఆకాశవులాగిదే
1: అందంద
0: సూర్యచంద్రుని తినిపోయింది పోతే ఆ ఇంద్రన వజ్రాయుధుగాన ముంకు హనుమంతే అండు
1: అవు నినర్ధుల లత్తిప్రాయ బుద్ధి తెరియను
0: మరి ఎల్లేడే
1: బడా ఉంది పోతే
0: అత్
1: పరందుంది తినరేవు
0: అది ఎల్లేడు పోదు ఇంద్రే వజ్రాయుధు రాకనక ముంకు ముసుడు ఊల ఒరియరించండు
1: అత బాకి తినాయండ ఓ ఈమిని అండ ఒరిద్దాయ
0: అత్త
1: అందని
0: అప్పుడు ఒరియేంది పండదాయే అయ్యే వాయుదేవర్ణ సంతాన
1: అందంది
0: ఆయా హనుమంతే మలతనంజన కెలస ఇచ్చినావు
1: ఆహా
0: ఇంకా ఊరుడు ఏపల ఈ రామాయణ ప్రవచనం అంతా ఉంది ఇప్పుడు
1: ఆ ఓదు పేరు
0: అందంది
1: ఆ
0: యాను ఎన్న బగ్గి నీకు పనుడత్త
1: అందంది ఈ ఏరుంతే గొత్తాయి
0: అందు
1: ఈ రామాయణ పనుందుల్లో
0: అందు రామాయణ ఎంకిల అంచనగలేదు రామే ఆదర్శ దయపడిన క్షత్రియ వంశుడు పుట్టినయ్యా అను ఈ కేందన్నదన్న గొత్తిజ్జి
1: ఓ
0: చంద్రవంశుడు మళ్ళా పుగర్తే పడైనంచిన హస్తినావతి
1: ఆనేపుర
0: అందంద అల్ప పాండు బుకద్రిత రాష్ట్రి
1: అందంద రడ్డు జనమెక్కి
0: పాండున జోకులకి పాండవరింది పుదారు ధృతరాష్ట్ర జోకులకి కౌరవరింది పుదారు ఈ పాండున జోకులు అయిను జన అయిను జనట్టు నడు అనే అను
1: అయిను జనట్టు నడు అనే
0: ఏరుంది విని పనులు నీకు కేందన విని
1: వంత కేందిన నింపుండు
0: అందా
1: వరి అమన మగేగే ఏ పల ధర్మద బగ్గి నిలే కొరుపునాయి
0: అందు
1: బొక్కొరి
0: ఒరి గాలిత బగ్గి ఉల్లే
1: అందు ఎన్న అమ్మెరిగి పుట్టినాయి
0: అవుతుక ఈ గాళిదమ్మకి అందుందండి అత్త
1: ఓ
0: ఈ గాళిదమ్మకి అందుందా
1: ఎంక అందుంది గుర్తుండయ్యా
0: సరే అప్ప ఆయన భీమే ఎందుకు పుదారు ఎన్న అన్నేవు
1: భీమే
0: బుక్క పుట్టినే యాను
1: ఓహో
0: అర్జునే పార్థే నరే ప్రల్గుణే దశనామ
1: పత్తు పుదరుండు
0: పత్తు పుదరు ఒక్కడే పుదరత్తుంది ఈ ప్రతి పుదరుగుల కొంచెం హిన్నెలే ఉండు
1: అందు ఏర్ల పొక్కడే కొడుతున్న వత్తు
0: తప్ప
1: కాసు కొరదు
0: అంచి అర్జునే అన్న పుదరు ఒక్క ఇరువేరు నకుల సహదేవి అసలు ఎన్న మెగ్గలు
1: అతి యాని ఈతనేట నినన్ తూదు భాస్కర్ ఏంది ఎన్నిది
0: ఎంకలకి మాది ఆదర్శ ఆయన
1: అత్తత్తు తూనగ నిన్నొంజి యానక్కడ జవనే వండత్త నిన్న దేకిన తూనగ సూర్యనే వత్తి లెక్క
0: ఓహో
1: అంచ భాస్కర్ ఏంది ఎన్ని ఇతను ఈ జనవేతేనే
0: సరి అప్ప సూర్య పొగు సూర్య బత్తుది నమ్మ ఎదురు ఉంటునగా కత్తలే సారుజా
1: అవుగిడ పొడెత్త పొడెత్త
0: ಪಂಡ ಆಯನ ದಯಿಟ್ಟು ಮಾತ್ರೆಗಳ ಆನಂದ ತಿಕೊಡೋದು.
1: ಆಹಾ,
0: ಆ ರೀತಿಡು ಬಹುಶಃ ಒಂಜಿ ರೀತಿಡು ದಯಾನಂದಿನಿ ಕತ್ತಲೆ ಪಾರಾಯಿನಾಯ
1: ಕತ್ತಲೆ ಪಾರಾಯಿನಾಯ
0: ಇಜ್ಜಳ ದಿನ ನಾನು ತುಯರಿತ್ತಂಡ
1: ಇಜ್ಜಿಜ್ ಅಪ್ಪಂಡ ಅಪ್ಪಂಡ ಯಾನು ದಯ ದೀನಿಟ್ಟು ಇತ್ತ ನಿಂಡ ಪಾತೇರಿಯ
0: ಅಂತಪ್ಪ ದಯ ದೀದಿ ಈ ಪಾತೇರಿ ಜನ ಯಾನು ಪಾತೇರಿ ಇಜ್ಜಳ
1: ಇಜ್ಜಿಜ್
0: ಯಾನ ಅಜ್ಜಿಜ್ ತುವ
1: ಅಪ್ಪಂಡ ನಿಕ ಆನಂದ ಆನಂದ ಲೆಕ್ಕ ಯಾನು ಪಾತೇರಿ ನೆಟ್ಟು ಸರಿ
0: ಒಂಜಿ ವೇಳೆ ಯಾನು ಪಾತೇರ್ನಾಗ ಈ ತಾರಕಾಣೆ ಕೊರ್ಪು ಜಾಂಡ ಯಾನು ಬೇರಿಬಾರ್ದು ಎಕ್ಕಟೆ ಪೋತೇ
1: ಅತಿ ಯಾನ್ ಬಂಡ ಏರಡಲ ಪಾತೇರು ಜಾನ್ ಯಾನ್ ಎನ್ನ ಅತಿಗಿಪ್ಪುನು
0: ಅವು ಗೊತ್ತಾಡಿ
1: ಹೆಂಗ್ ರಡ್ಡೆ ಹಚ್ಚಾರ ರಾಮನಾಮ ಮಾತ್ರ
0: ಈ ಕಣ್ಣು ಮುಚ್ಚಿದ ಮನ ಮನ ಪಣ್ಣಗನೆ ಅಂದಜಾಡು
1: ಅತತಿ ಎಕಡೆ ಎಕಡೆ ಪಣ್ಣ ಕೇಂಡೆ ಅವು ಜೈದಿನ ಕುಲ್ ದಿನ ಗೊತ್ತಾವು ಅಂದ ಅತತ್ ಯಾನ್ ಎಂಕುಲ ಎಂಕುಲ ಅಂಚೆನೆ ಅರ್ಧನೇ ಕಣ್ಣೆ ಎಂಕಲ ಪೂರ ಬುಳಯರಚ್ಚ
0: ಈ ತೂಂಕು
1: ಅಂಚನೆ
0: ಇತ್ತೆನ ಬುಕ್ಕನ
1: ಇತ್ತೆನ ಬುಕ್ಕನಂಡು ಬೇತಂಡು
0: ದಿನ ತೂನ ಈ ಕರ್ಬದ ವೇಲೆ ಮಲ್ಪಣಕ್ಕಲು ಒಂಜಿ ಪುಂಗಿ ದೀಪ
1: ಕರ್ಬೊಟ್ಟಿಗಾರೆ ಕರ್ಬೊಟ್ಟಿಗಾರೆ ನೆಕ್ ಗಾಳಿ ಬೋಯರೆ
0: ಆಯ್ನ ಉರಿಪು ನಗ ಮಲ್ಲೆ ಅಪ್ಪು
1: ಅಂದ
0: ಉರಿಪು ದೆಪ್ಪು ನಗ ಎಲ್ಲಿ ಅಪ್ಪು
1: ಎಲ್ಲಿ ಅಪ್ಪು
0: ಅಂಚನೆ ನಿನ್ನ ತಿಗಲೆ ತೋಜೊಂದುಂಡು ಈ ಜುವ ಉಂಡು ಬಂಡದ ಅವು ಮಿತ್ತು ತೀರ್ತು ಪೋನ ಗೊತ್ತಾಪುಂಡು ಉಂಡ ಚಿರ್ಂಟದು ಪೋಯಿನ ನಿನ್ನ ಮೇಯಿ
1: ಅಂಚೋಲ್ಲೇನ
0: ಮುಖಿ ನಾವು
1: ಅತ್ತಿತ್ತೇನೆಯನ್ನ ಸರ್ವಂತೂ ನಿಂತೇನೆ
0: ಏರಾಂಡಲ ಪನ್ನರ ಮಾರಯ್ಯ ಇಂದು ಹನುಮಂತೆಂದು ಬಂಡ ಒತ್ತೋನೇರಾಗಿ ಹನುಮಂತೇಣ ಇಂಚ
1: ಎಂಚ
0: ರಾಮದೇವರು ಪಂಪಾಸುದೆತ್ತ ಸದೃಡು ಹನುಮಂತನು ತೂನಗ ಆಯೆ ಮೂಜಿ ಕುಕ್ಕುದಾಯಿತನೇ ಬಾನದೆತ್ತರಗೂ ರೆಗತ್ತು ಪೋಯಗೆ
1: ಅಂದಪ್ಪ ಯಾನು ಜನಿವಾರ ಬಾಡೊಂದು ಬೋತನೆ ಬೆರಣ ಹೊರಟು ಬೋತನೆ
0: ಅಂದಂದು
1: ಅಪ್ಪಗ ಆರ್ಲ ನಂಬಿಜೇರಿ ನಿಲ್ಲಕನೆ ಅಪ್ಪಗ ಆರ್ಲ ನಂಬಿಜೇರಿ ಆರು ನಮ್ಮಂದೆ ಬಾರಿ ಸಂಕಲ್ಪ ಬಿಡಿತ್ತೇರಿ
0: ಅಂದಿಗೆ ಅಕ್ಕಸದ ಎತ್ತರಗೂ ಫೋನಾಗ ಯಾರು ಅಂದ್ರೆ ರಾಮದೇವಿ
1: ಆರೇ ಬಂಡಿನ್
0: ಅಣಿಮಾದಿ ಅಷ್ಟಸಿದ್ಧಿರಣಿ ತೆರಿನಾಯ ಹನುಮಂತೆ ಮನೋಜವಂ ಮಾರುತ ತುಲ್ಯ ವೇಗಂ ವಾತಾತ್ಮಜಂ ವಾನರಯುಧ ಮುಖ್ಯಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತ ವರಿಷ್ಠಂ
1: ಅಕೇರಿದ ಪುನಿತ್ತೆ ಶ್ರೀರಾಮ ದೂತಂ
0: ಅತ ಆಯಂಡ ಶಿರಸ ರಮಾಮಿ
1: ಅವು ಈ ಮಣ್ಪೋಡಿ ಇತ್ತುಂಡು ಮಲ್ಲೆತ್
0: ಇತ್ತೆ ಕೆಲವು ಸರ್ತಿ ಮಲ್ಲಕ್ಕ ಉದರ ಹೊಂಡದು ಬೇಲೆ ಬೈಪವನ್ನಗಲು
1: ಅಂಚ ಮಸ್ತ್ ಜನ ಒಳ್ಳೇರು
0: ಅತ್ತ
1: ಏರ್ಲ ಒರಿ ಊರುಡು ಮಲ್ಲ ಮಂಡೆ ನೋಪುನ ಇತ್ತೇಡ
0: ಅಂದು
1: ಆಯನ ಪೋಡಿಗೆ ಊರುಗಿತ್ತುಂಡ ಇಂಬೆ ಮೂಲು ಬಂಡ್ರೆಂಡು ಎಂಕ ಆ ಜನ ಎನ್ನ ಸಂಬಂಧ ಎನ್ನ ತಿದಪ್ಪನ ಮಗನ ಪಲಯನ ಮೆಗ್ಯನ ಅಮ್ಮೇನ್
0: ವಿದ್ಯಾರ್ಥಿನ ಸಂಬಂಧ
1: ಅಂದಂದು ಅಂಚತ್
0: ಏರ್ ಇಂಚಂದ್ರಗ ಅಂಡ ಬಗೆತ್ತಾರುಡು ಈ ಏರ್ನ ಪಣ್ತೋಣ ನಿಕ್ಕದಲ್ಲ ಬೇಲೆ ಅಲ್ಲೊಂಡ ಯಾರು ಮಲ್ತದ್ವೆ ಅಂಡ ಇಂಜ ಮಂದ ಸುಳ್ಳು ಮಂದ ಪಂಡದು ಮಲ್ಪಡುದು ಇಜ್ಜಾಂಡ್ರಿ ಹನುಮಂತ ದೇವರನ್ನ ಪುದರ್ಭನೊಂದು ಆ ವಂಶಡು ಪುಟ್ಟಿನಾಯೇ ಆ ಒಂಜಿ ಮಂಗದ ಉರಿಯುತ್ತಿನಾಯೇ ಅಂಚಾದು ಯಾನು ಹನುಮಂತ ಬಂಡ ದಕ್ಕದು ಪೋದು ಈ ಬೇತೇರೆಲ್ಲ ಅವು ಆಂಡ ಯಾನುಂಡತ್ತ ದ್ರೋಡೆರ ಶಿಷ್ಯೆ ಧರ್ಮರಾಯನ ಮೆಗ್ಗಿ ಯಾನರ್ಜುನೆ ಎನ್ನಂಚಿನ ಅಲ್ಪ ಕಳು ಕಪಟ
1: ಅತ್ತಪ್ಪ ಈ ಕಲ್ತಿನಕ್ಕೆ ಕಣ್ಣಿಜ್ಜಿ ಬಿಡು ಈ ಮಾತ ನೀಳಟ ಕಲ್ತದ ಅಪ್ಪಂಡ ಈತನೆಟ ಈ ಪಾತೆರ್ನಾಗ ಸಂಗತಿ ಎಂಚ ಅಣಗೊತ್ತುಂಡ
0: ಎಂಚ
1: ಇತ್ತ ಯಾನು ಕುಸ್ಕುದಿತ್ತಿನ ಸರ್ರು ನೀ ಪನ್ನಗನೆ ತುಯಿನಿ
0: ಅಂದು
1: ಅಡೇಗೆ ಬಲ್ಚಟ್ ಕಟದೆಂದತ್ತ
0: ಅಂದು
1: ಬಲ್ಚಟ್ ಕಟದನೆ ಸರ್ರೋನು ತೂತಿ ಪನ್ಯತ್ತ
0: ಸಿರಿಂಟದು
1: ಅಪ್ಪಂಡ ಯಾನಿ ಏರಿಂದು ಗೊತ್ತಾಯ್ಜಿ ಅಪ್ಪಂಡ ಈ ಯಾನಿ ಏರಿಂದು ತೆರೆಯೋ ನೋಡು
0: ಇಂಚವು.

0: అందయ్య
1: ఓ
0: నడువన ఇత నడూటే ఉంటది బుడియా
1: నేగా
0: నడునీరుడు ఉంటది అనుకున్న చిత్తన సంగతి అంటే
1: నడుట యాను తిరి కేండదు బోడిత ఉత్తరీ
0: అత్తత్తు బోడితిన ఉత్తర సరియాదే కొర్తే
1: ఓ
0: అంట నిక్కు సంకల్ప వత్తుండు అనిద అనుమంతే అంచో ఇంబే సిరింటది పోతే
1: ఆయే ఓలు ఉంది ఓలు
0: అతి పన్పున వంగి ఒరుట్టు ఈ కుక్కును
1: అందు
0: ఉప్పి నీరుడు వాడిని ఎంచ సిరింటుండు
1: అంచని
0: అందు ఒక కెల వంగి సొత్తులెనుండు ఐకు మేలుగు పత్తది దొమ్ముడు నుంగ ఉండు అప్పగా సిరింటావు దెత్తు దియరే అతి ఎంచంది ఎన్య ఆటికి దెత్తు దీతిన ఉప్పాడు అడుగా దెత్తితిన కుక్కుంది ఎన్నిదని అంచె అత్తయ్య ఈ తెరియోనడు
1: ఎంచి నేను
0: అవేను పంపాను అపండ ఎన్న ఈ సర్రోను ఎన్న ఈ దేకిని ఎన్న ఒరును తూదు ఈ పన్నెట్టుదల అపరాధజ్ అపగ ఈ తూతిన చెత్తన హనుమంతి తూతిన కేందిన ఎంకుల కేందిన చెత్తన హనుమంతి అంచ ఎన్న ఇళ్ళలు పొడుతుకంతునగా భజనే బన్నగా అరికతే బన్నగా సుగిపు సుగిపునగా పంపేరు పవమాన జగద ప్రాణ
1: అందప్ప
0: శ్రవణవే మొదలాద నవవిధ బకుతిగా తవకదిందలి కొడు కవి జనప్రియ
1: హనుమంతన బగెట్టు వజ్జి తింగోలు పడదు
0: తింగోలు పడదు పనులే అప్పండి అంచెత్తిన హనుమంతి ఇంచదాయ కారణం ఉండయ్య కారణదాంతి అంచె పోతు
1: హనుమంతి అత్తు
0: యాని హనుమంతే
1: అండప్ప
0: పండ ఇంచ ఆయరంజి కారణుండు ఆని పత్తు తరితాయ ఎన్న ఉల్లాల్ దిన్
1: లంకెదరసు
0: లంకెదరసు ఎన్న ఉల్లాల్ దిన్ పండ రామన బడిది అప్పెను పతొందు కండదు కొనపునని చెత్తిన పొడుతు లంకెకి పోయిదిరియే అప్పగా వాలిని కెరియే సుగ్రీవకి బొడిదిని కొరియే సుగ్రీవ మరియలుడు ఉలయగొల్నగా ఆయగరడ్డు నెరియే నిర్దాయి ఒక్కో ఎంకులు పూరా ఆయగు కొరిన పాతెర దొల్కో పండ యాను దేబెరుంది బాకీ దక్కులు పూరా ఎంకుల మాత కపీసేనే ఆ పూర ఒట్టాదు రామదేవిరన చాకిరిగి బిదడియో
1: ఓ మంగీరన సేవే భారీ మల్లందుకేంది
0: బేతే ఓళ్ళత్ మూలే
1: ఓహో
0: మూలుంతుదు ఆ బంగారద లంకెగు పోపినంచాన్ అప్పగా అవిను తూదే మాతు జన కుస్కీర్ కుసుకునగా ఇంకొంత నెంపు కమ్మి
1: పంపినేలు కోటి కపి నాయకేరి అప్పగా మంగేరే తూపేరు లెక్క
0: అందు ఆతేనా అర్బుద
1: అర్బుద
0: కాలి అర్బుదం తినిపిన అర్బుద పెతే అందవు లెక్క
1: అర్బుద అంతి
0: ఓవుల అర్బుద అంతే
1: మాత్రత్ మంగేరు ముజ్వేరు గోలాంగులేరు బేతే బేతే వర్గ
0: పూర వర్గ ఇత్తండి రిక్ష రజ సిర్దు సురువాయిన సంతాన దక్కులు మాత ఇత్త అపండ ఎంకులు పూర ఒట్టాదు కడలుగు పాంపు పాడిన చిత్తన కజ్జొగిబిదడియో
1: అందు
0: కడలుగు పాంపు ఆడరే సాధ్యజ్జి కడలుడు మస్తు కడలు ఉండొత్త అల్లి కడలు సుల్లి కడలు నెత్తేరు కడలు పామాజి కడలు ఉప్పి నీర కడలు చప్పెనీర కడలు పేర కడలు అప్పండు ఉందో అంచెత్తు ఉందో అరువేద బాకిళ్ళు ఇంకులు
1: ఈ కడలు
0: అందు
1: తెనకాయ
0: అప్పండు తెనకాయిద కడలుడు ఆమర్గిల్ డిప్పు నంచెత్తిన లంకే
1: లంకెకి ముట్ట
0: అడగ వల్లంకే పండ సంక వాడరే ఓడాదు ఏ తుద్దండు తూడత్త
1: సంక కట్టునే దుంబేవరు హనుమంతే పోతే ఆమె
0: యానే అప్పగ మాతెర్ల బండి అప్పండి అయితే ఉద్దయేతుండు అప్పగ ఇంకల మంగిరికల్న బుద్ధి పన్నా సరే ఈ చల్లంగా ఆయన ఒత్తునగైతే విత్తు లాగి ఉండొత్తాం అంచ పుష్క ఒత్తున విత్తు లాగి ఉండు అంచ బాకి పూర మంగిరికులు
1: పూరా
0: విత్తు లాగివే ఇత్తు లాగివే
1: రామే అయోధ్యకు పొగ్గిన గాతు
0: అందు సంగతి వేతే అవు కోంగి కట్టున ఒకరు కవి కట్టువేరు అంట ఉందో అంచే అని ఉదాహరణ
1: అవు
0: కథ వన్న ఉపగతి ఒత్తు కథ వరపుండు అంట కథ ఎత్తేపుడు అంచె మూలు లాగినల్క బాకీ దక్కులు లాగిడీరు అంట ఇంకొంచెం మద్దప్పయ్యి సాప
2: ಇದುವರೆಗೆ ಕರ್ನಾಟಕ ತುಳು ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿಯ ಆಶ್ರಯದಲ್ಲಿ ನಡೆದ ತುಳು ಯಕ್ಷಗಾನ ತಾಳಮದ್ದಳೆ ಪಗರಿದ ಸಂಕ ಇದರ ಎರಡನೇ ಕಂತು ಕೇಳಿದಿರಿ. ಇನ್ನು ಮುಂದಿನ ಕಂತು ನಾಳಿನ ಯಕ್ಷಗಾನದ ಪ್ರಸಾರದಲ್ಲಿ. ಅಲ್ಲಿವರೆಗೂ ಕೇಳ್ತಾನೇರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM. ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.
3: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM, ಎಂದೂ ಮರೆಯದ ಹಾಡು.